పట్టణ పెన్నో పట్టికాడో కట్టిన రాజా హనీమూన్ పోడ కృతి దగ్గినికితా కృతి దగ్గినికితా జనక్ జనక్ జనక్ జనక్ హే పెళ్ళకు వాయ్తాళ్ ఉనక్కు వీధి కూటి వైత కళ్యాణం తలక్కిన కళ్యాణం తదిగినతం కళ్యాణం ఉల్లాసమాగవే உலகத்தில் வாழவே